0: ప్రఖ్యా ప్రతి చెప్తాను అండి, 6740 ఏజ్ ఇన్ఫ్రాక్చర్ పెట్టి నైన్ నైన్ నైన్ ఇంకా ఇన్ఫ్రాక్చర్ పెట్టి 40 ఫ్యూచర్ పర్ఫార్మర్ డికే
1: 6740 Tokyo Approach, the runway 3 Forest, 3 Alvia Ruta Sango Arrival, expect Iris runway 3 Forest Approach.
0: Sorry, Ruta 3 for right, Japan, 6740.
1: Roger, Japan, 6740, running runway 3 for right, expect Iris Zulu, runway 3 for right approach, 3 Alvia Ruta Sango Arrival. AP 307, fly heading 010, vector to Zina. Japan Air 3082, cancel 11,000 restriction, continue descent runway 10,000.
2: Sorry, say again, Japan Air 3082.
1: Japan Air 3082, descent runway 10,000.
2: Descent runway 10,000, Japan Air 3082.
1: Japan Air 6740, recreate the direct of Venus, descent runway 10, flight level 150.
3: Tokyo radar 120.2, Elbusan 164, good day.